రైసు గురించి నాకు చూస్తాను నీ గొస్తాకి చుగి ఆ లెజ్జికి చుగ ఆ మగ్గుకి చుగ గొస్తాను నీ చుగ రైచి బి చూచినొచ్చిన బి చూచినొచ్చగే నెమ్మే జిమ పిలిచినొచ్చ నెమ్మే నిమిత్త అక్బర్ వచ్చిన బాబా చగ తూలగా బాన్ తువాంగి బగే అలా గుంగు గురుగు చాయా అగ మగుంగి చుగ లేని బిగ తువంగాని సా నగే ఎం బి చుని బ్రాని తువంగాని సా జగ తుల అగు బరుగురింగి చుగ గముక్ తువండే బి చు నచ్చని మీరు గుమి తువాన్ కొనగి చుగుల చెరేర్ గి చుంగు ఎం బి చు నచ్చని బోన ఎన్ ఎస్ ఐ తగే నచ్చని బలంగా అజమక్ చుగుల్ గోబరు చా గురి బోగ ఎన్ ఉ తుగులి అతను బిండ అతని బోనస్తా బోన వెబ్స్టా Pagulim ba site si Sita. Bye bye. Go on the site. Ibsi tugi na ba tajifema. Bye.